0: నువ్వెప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఇవెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
4: ఉండిపోదాం.
3: టైం అయిపోతుంది కదా,
4: ఆపేద్దాం.
3: అలా సినిమాల్లోనే అవుతుంది.
4: అయితే అక్కడికే వెళ్దాం.
3: ఏ హీరో అలా ఎలా?
4: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: బ్యాక్ అప్.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
4: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs, take realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: Flight tickets meeda best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may

0: foods, snacks, sweets and powders. Bay Area and Sacramento lo anni Indian grocery stores lo labhyam. Yalanti preservatives lekunda kammaga tayar cheyabadinavi. Kavya Foods. Amma cheti vanta ippudu mee intlo.
1: You know, being an NRI comes with so many responsibilities back home. But that's exactly why I use My Parsu. It's one simple app that connects me to everything I need in India. With My Parsu, I can send money instantly, make merchant payments through UPI, pay all my utility bills, and handle all my logistics through personal shopper, shipping, and mailbox services. All in one place. Their elder care service gives me real peace of mind. And whenever I need to travel, My Parsu even handles travel bookings, flights, buses, trains, quickly and conveniently.
2: My Parsu, one app. All services. Zero stress for NRIs. Download the My Parsu app today from the Play Store or App Store.
3: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత కాలుష్యం కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ డాట్

0: బిరిజల్లు శ్రోతలకు వెన్నెల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎప్పటిలాగానే ఈ ప్రసారాన్ని మీకు సమర్పిస్తోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ. 20వ శతాబ్దపు విలక్షణ ప్రసంగకర్త, ఆలోచనాపరుడు, ప్రపంచ ప్రముఖులెందరితోనో విశిష్ట వ్యక్తిగా నీరాజనాలందుకున్న తెలుగువాడు జిడ్డు కృష్ణమూర్తిగారు. ఆయన మాటలు అంత సులువుగా అర్థం కావు అనేవాళ్లు అప్పటికీ ఇప్పటికీ ఉన్నప్పటికీ, ఆ మాటలే తమ జీవన గమనాన్ని సరైన త్రోవలోకి మళ్లించాయి అనేవాళ్లు చాలామంది ఉన్నారు. మన దైనందిన జీవితం ఎలా ఉండాలి అన్న ప్రశ్నకు కృష్ణమూర్తిగారిచ్చిన సమాధానం ఏమిటంటే, మీరు జీవించడానికి ఇంకొక్క గంట మాత్రమే మిగిలుంది అని తెలిస్తే మీరేం చేస్తారు? ముందుగా మీ లౌకిక వ్యవహారాలన్నీ చక్కబెట్టుకోవడానికి ప్రయత్నించరా? తెలిసో తెలియకో జరిగిన పొరపాట్లకు మీ కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని క్షమించమని అడగరా? అలాగే వాళ్లని మీరు మనస్ఫూర్తిగా క్షమించరా? మీ కోరికల నుంచి, మానసిక అనుబంధాల నుంచి, ప్రాపంచిక బంధాల నుంచి విముక్తులవడానికి సిద్ధపడరా? అది ఒక గంటలోనే సాధ్యమైతే మరి మీకు మిగిలున్నన్ని రోజుల్లోనూ, సంవత్సరాల్లోనూ అలాగే జీవించడం తప్పక సాధ్యపడుతుంది. కామెంటరీస్ ఆన్ లివింగ్ అనే పుస్తకంలో కృష్ణమూర్తిగారు వెలిబుచ్చిన భావాలు ఇవి. అంటే మరణం అనేది జీవితపు చివరి క్షణాల్లో మాత్రమే సంభవించే ఒక సంఘటన కాదు. ప్రతిక్షణం గతాన్ని విడిచిపెట్టి అందర్నీ, అన్నింటినీ క్షమించడం అలవాటు చేసుకుంటూ, బంధాలను వదులుకుంటూ, అంటే ప్రతిక్షణం మరణిస్తూ కొనసాగేదే నిజమైన జీవన ప్రయాణం అనేది కృష్ణమూర్తిగారి సంభాషణల్లో తరచూ వినిపించే ఒక భావం. ఆ జిడ్డు కృష్ణమూర్తిగారి జీవన రేఖలు 21వ భాగం ఈరోజు. గత 20 భాగాల్లో జన్మించిన 1895 నుంచి 65 సంవత్సరాల వయసొచ్చే 1960 దాకా ఆయన జీవితంలో జరిగిన అనేక సంఘటనల గురించి తెలుసుకున్నాం. మన కథనం జరుగుతున్న ప్రస్తుత సమయానికి ఆయన ప్రయాణాలు అమెరికా, యూరోప్, ఇండియాల మధ్య కొనసాగుతున్నాయి. దాదాపు 4.5 సంవత్సరాల తర్వాత మళ్ళా అమెరికా వచ్చారు, 1960 మే నెలలో. ఇక్కడ క్రిందటి భాగాన్ని ఆపాం. ఇక్కడ్నుంచి మిగతా విశేషాలు ఈ 21వ భాగంలో కొనసాగిద్దాం. మరొక వారం రోజుల్లో 65 సంవత్సరాలు నిండుతాయి. అంతకుముందు సంవత్సరమంతా కాశ్మీర్లో ఉన్నప్పుడు, ఇటలీలో ఉన్నప్పుడు కూడా తీవ్రమైన అస్వస్థతకు గురై చికిత్స తీసుకున్నారు. అయినా ఆరోగ్యం పూర్తిగా కుదుటపడలేదు. లండన్ నుంచి విమానంలో న్యూయార్క్లో దిగారు. అక్కడ ఒక మిత్రుడి ఇంట్లో 2 రోజులు విశ్రాంతి తీసుకున్నారు. అప్పటికీ 10 సంవత్సరాల నుంచే రాజగోపాల్, రోజ్లిండ్ దంపతులతో మనస్పర్ధలు వచ్చాయి. కృష్ణమూర్తి రైటింగ్ ఇంక్, KWINC సంస్థ తరఫున ఉన్న ఆస్తులు, నగదు వ్యవహారాలు అన్నింటినీ రాజగోపాల్ అధీనంలోని ట్రస్ట్కి ఇచ్చేయడమే కాకుండా ఆ KWINC ట్రస్ట్ నుంచి తను కూడా రాజీనామా చేసేశారు కృష్ణాజీ. తన రచనల మీద సర్వహక్కుల్ని రాజగోపాల్కి రాసిచ్చేశారు. వీటి గురించి గత భాగాల్లోనే తెలుసుకున్నాం. ఇలా అన్నీ రాజగోపాల్ చేతుల్లో పెట్టేశారు కదా, అసలు ఎంత నగదు వస్తోందో, ఎంత ఖర్చవుతోందో, ఎంత విలువగల ఆస్తులున్నాయో మీకు తెలుసా? ఈ విరాళాలన్నీ మీమీద అభిమానంతో ప్రజలు ఇచ్చినవి, అవి సద్వినియోగం అవుతున్నాయా లేదా అని తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మీమీద ఉంది అని పదే పదే నచ్చజెప్పాడు ఆ అమెరికన్ మిత్రుడు. 1960 మే 14 4.5 ఏళ్ల తర్వాత ఓహైలోని తన ఎస్టేట్లో తన ఇంట్లోకి అడుగుపెట్టారు కృష్ణాజీ. రాజగోపాల్, రోజ్లిండ్ దంపతులు కూడా అదే ఎస్టేట్లో పక్క ఇంట్లో ఉంటున్నారు దశాబ్దాలుగా. కృష్ణమూర్తిగారికి న్యూయార్క్ మిత్రుడు ఇచ్చిన సలహా గుర్తుంది. రాజగోపాల్ని పిలిచి ట్రస్ట్ జమా ఖర్చులు వివరాలు చెప్పమని అడిగారు. రాజగోపాల్కి ఇది పెద్ద షాక్. 35 సంవత్సరాలుగా కేడబ్ల్యూ ఇంక్ అంటే రాజగోపాల్, రాజగోపాల్ అంటే కేడబ్ల్యూ ఇంక్ అన్నట్లుగా వ్యవహారాలు కొనసాగుతున్నాయి. కృష్ణమూర్తిగారికి ఎప్పుడు ఎంత నగదు కావాలంటే అంత సమకూరుస్తూ ఉన్నాడు. ఎప్పుడూ లేనిది జమా ఖర్చులు చెప్పమని ఇప్పుడు అడుగుతున్నాడేమిటి అని ఆశ్చర్యపోయాడు రాజగోపాల్. పైగా క్రిందటేడాది తనే, అంటే కృష్ణమూర్తిగారే, రాజగోపాల్కి సర్వహక్కులు బదిలీ చేసేశాడు కదా, మీరిప్పుడు ట్రస్టీ కాదు, ఈ వివరాలన్నీ మీకు అనవసరం, మీకు చెప్పాల్సిన బాధ్యత కూడా నామీద లేదు అన్నాడు రాజగోపాల్. అదే నీ సమాధానం అయితే నన్ను మళ్లీ ట్రస్ట్లో సభ్యుడిగా చేర్చు అన్నారు కృష్ణమూర్తి. అది జరగని పని అని కటువుగా సమాధానమిచ్చాడు రాజగోపాల్. కృష్ణమూర్తిగారి స్వభావరీత్యా ఇంతమాత్రం ప్రశ్న అడగడమే విశేషం. ఇంకా రాజగోపాల్తో వివాదాన్ని పొడిగించలేదు. తాను సమయాన్ని కేంద్రీకరించాల్సిన ప్రసంగాలు తనకోసం ఎదురుచూస్తున్నాయి. కృష్ణమూర్తిగారు చాలా ఏళ్ల తర్వాత అమెరికాలో వరుసగా 8 ప్రసంగాలిస్తారు అని రాజగోపాల్ అప్పటికే ప్రచారం చేశాడు. ట్రస్ట్ వ్యవహారాలన్నీ పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకున్నప్పటికీ ఇంకా కృష్ణమూర్తిగారి కార్యక్రమాల సమన్వయ బాధ్యత అంతా రాజగోపాల్దే. 1960 మే 21న కృష్ణమూర్తిగారు ఓహై వ్యాలీ చేరుకున్న వాళ్లకి తొలి ప్రసంగాన్ని ఇచ్చారు. చాలా సంవత్సరాల తర్వాత జరుగుతున్న కార్యక్రమమేమో ఆయన అభిమానులు చాలామంది 8 వారాలు ఆ వ్యాలీలోనే ఉందామని ఏర్పాట్లు చేసుకున్నారు ముందుగానే. అయితే 3వ ప్రసంగం అయ్యాక ఇంకా ఆరోగ్యం సహకరించడం లేదు, ఈ సంవత్సరం చివరిదాకా ప్రసంగాలన్నీ రద్దు చేసుకుంటున్నాను అని ప్రకటించారు కృష్ణమూర్తి. వచ్చిన వాళ్లందరికీ సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత రాజగోపాల్దయ్యింది. ఇది ఆయన్ను ఇబ్బందుల్లోకి నెట్టింది. నిజంగా అనారోగ్యమా లేక నామీద కోపంతో ఇలా చేశారా అని రాజగోపాల్ అనుమానించాడు. ఒకసారి అపార్థాలు మొదలైతే ఇంకా వాటికి అంతం ఉండదు కదా. కృష్ణమూర్తిగారికి నిజంగానే ఆరోగ్యం బావుండలేదు. ఎన్ని మాటలు అన్నా అనుకున్నా ఆయన ఆహార వ్యవహారాలు చూసేది, అనారోగ్యం వస్తే సేవలు చేసేది రాజగోపాల్ భార్య రోజులిండ్ కదా. ఆ సమయానికి రాజగోపాల్, రోజులిండ్ ఆ దంపతుల మధ్య కూడా వివాదాలు తారాస్థాయిలో ఉన్నాయి. రాజగోపాల్కి హ్యాపీ వ్యాలీ స్కూల్లో పనిచేసే టీచర్తో ప్రేమ వ్యవహారం నడుస్తోంది అని రోజులిండ్కి రూఢిగా తెలిసిపోయింది. అదే సమయంలో కృష్ణమూర్తిగారు విశ్రాంతి కోసం సముద్రతీర నగరమైన కార్మెల్కి వెళ్తుంటే ఆయనతో పాటు వెళ్ళింది రోజులిండ్. అప్పటికీ 1 నెల రోజుల్లో తిరిగి యూరోప్, ఇండియా వెళ్ళిపోదామనుకున్న కృష్ణమూర్తిగారు 6 నెలలపాటు ఓహైలోనే ఉండిపోయారు. ఈ 6 నెలల్లో మిత్రులెవరికీ ఉత్తరాలు రాయలేదు. క్రిందటి భాగంలో మనం పరిచయం చేసుకున్న ఇండియాలోని సునంద పట్వర్ధన్, ఇటలీలోని వాండాస్ కారావెల్లి, అంతకు ముందు నుంచి ఉత్తరాలు రాస్తున్న నందిని మెహతా, పుపుల్ జయకర్, మేరీ లూటెన్స్, ఎమిలీ లూటెన్స్ ఎవ్వరికీ కృష్ణమూర్తిగారి విశేషాలు తెలియలేదు 1960 మధ్యనుంచి చివరిదాకా. ఆ 6 నెలల్లో ఓహైలో జరిగిన కొన్ని పరిణామాలేమిటంటే, రోజ్లిండ్ రాజగోపాల్, కృష్ణమూర్తి ఇద్దరినీ ఒక ఒప్పందానికి అంగీకరించేలాగా చేసింది. అదేమిటంటే 1 సంవత్సరం పాటు వాళ్ల మధ్య వివాదాలకు మారిటోరియం ప్రకటించమని. అంటే 1 సంవత్సరం పాటు ఈ విషయాన్ని ఇద్దరూ కూడా ప్రస్తావించుకోవద్దు, 1 సంవత్సరం తర్వాత మాట్లాడుకోండి అని. బహుశా ఆ సంవత్సరంలో వాళ్ళిద్దరూ ఎవరో ఒకరు రాజీకొస్తారు అని ఆమె అభిప్రాయం అయ్యుండొచ్చు. వాళ్ళిద్దరూ కూడా సరే అన్నారు. ఇంకా ఆ 6 నెలల్లోనే జరిగిన ఇంకొక పరిణామం, రాజగోపాల్ ఓహై వ్యాలీలోనే ఈ ఎస్టేట్కి దగ్గర్లోనే బయట 1 ఇల్లు కొనుక్కుని అక్కడికి వెళ్ళిపోయాడు. రోజులిండ్ మాత్రం ఇదే ఎస్టేట్లో ఉండిపోయింది. ఏమనుకున్నారో గాని కృష్ణమూర్తిగారు తన ఎస్టేట్లోని పెద్ద ఇల్లు ఆర్యవిహారా తనది, రోజిలిండ్ రాధలది కూడా అని, రోజిలిండ్ రాధ ఎంతకాలమైనా అక్కడ ఉండొచ్చని ఒక పత్రం రాసిచ్చారు. దాన్ని రోజిలిండ్ వాళ్ల అమ్మకు, అక్కయ్యకు కూడా చూపించారు. మిత్రుడు కృష్ణమూర్తి, భార్య రోజిలిండ్ ఇద్దరితోనూ సఖ్యత కొనసాగకపోవడం వల్ల మనశ్శాంతి కావాలంటూ రాజగోపాల్ యూరోప్కు వెళ్లాడు. ఈ నేపథ్యంలో 1960 నవంబర్లో కృష్ణమూర్తిగారు ప్రతి సంవత్సరం శీతాకాలంలో వెళ్తున్నట్లే ఇండియాకి వెళ్లారు ఒంటరిగానే. ఇండియాలో కృష్ణమూర్తిగారి ప్రధాన మజిలీలు, ప్రసంగాలు ఢిల్లీ, బొంబాయి, మద్రాసు నగరాల్లో. ఇవి కాకుండా ఆయన స్థాపించిన విద్యాలయాలు రిషి వ్యాలీ, వారణాసిలోని రాజ్ఘాట్. ఆ రోజుల్లో కృష్ణమూర్తిగారి ఇండియా పర్యటన అంటే ప్రధానంగా ఈ 5 కేంద్రాలేనన్నమాట. 1960 చివరి నుంచి 1961 మార్చి దాకా ఈ నగరాల్లోనే పర్యటించి ప్రసంగాలిచ్చారు. 1960 చివరిలో రాజగోపాల్కి టెలిగ్రామ్ ఇచ్చారు కృష్ణమూర్తిగారు. ఏమని? వచ్చే సంవత్సరానికి అంటే 1961 యూరోప్లో సమావేశాల ఏర్పాటు సంగతి చూడు అని. రాజగోపాల్ చాలా కటువుగా, ఇంకా మీ కార్యక్రమాల ఏర్పాటు, పర్యవేక్షణ చూడడానికి నాకు వీలు కాదు, లండన్లో డోరిస్ ప్రాట్కి చెప్పాను, ఇక నుంచి మీ యూరోప్ పర్యటనలన్నింటినీ ఆమె సమన్వయం చేస్తుంది అని సమాధానమిచ్చాడు. ఇక్కడ్నుంచి కృష్ణమూర్తిగారి ప్రసంగాల ప్రయాణంలో మరొక 2 మహిళలు చేరుతున్నారు. ఒకరు డోరిస్ ప్రాట్. ఈమె అప్పటికీ చాలా సంవత్సరాలుగా కృష్ణమూర్తిగారి అభిమాని. యూరోప్లో కృష్ణమూర్తి రైటింగ్ ఇంక్, KWINC ట్రస్ట్ కార్యక్రమాలని పర్యవేక్షిస్తోంది. రాజగోపాలే ఆమెకు ఆ బాధ్యతలు అప్పగించాడు. ఇప్పుడు ఆ బాధ్యతలకు అదనంగా కృష్ణమూర్తిగారి పర్యటనల్ని కూడా ఆమె సమన్వయం చేయాల్సి వస్తోంది యూరోప్లో. కాని వాటన్నింటికీ రాజగోపాల్ అనుమతి కావాలి. ప్రతిదీ ఆయనకు తెలియచేయాలి. ఎందుకంటే KW ఇంక్ పైన పూర్తి బాధ్యతలు ఇంకా రాజగోపాల్వే కాబట్టి. ఇది కొంచెం సంక్లిష్ట సమీకరణమే. రాజగోపాలేమో సూటిగా కృష్ణాజీతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. కాని ఆయన కార్యక్రమాల వివరాలన్నీ ఆయనకు తెలియాలి, రాజగోపాలే ఆమోదించాలి. డోరిస్ ప్రాట్కి సహాయం చేయడానికి క్యాడోగన్ అనే ఇంకొక మహిళ ముందుకొచ్చింది. కృష్ణమూర్తిగారి పుస్తకాల పంపిణీ, వాటికి రావాల్సిన డబ్బుల వసూళ్లు ఇవన్నీ ఈ క్యాడోగన్ అనే ఆవిడ చూస్తుండేది. అంటే 1961 నుంచి యూరోప్లో కృష్ణమూర్తిగారి ప్రసంగాల సమన్వయం, మిగతా కార్యక్రమాలన్నీ డోరిస్ క్యాడోగన్ల ఆధ్వర్యంలో జరుగుతాయి. వాళ్లు రాజగోపాల్ ఎక్కడుంటే అక్కడికి సమాచారము, వసూలు చేసిన డబ్బులు పంపించాలి. యూరోప్లో కృష్ణమూర్తిగారికున్న మరొక పెద్ద అండ ఇటలీలోని వాండా స్కారా వెళ్లి ఎలాగూ ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో 1961 ఏప్రిల్ మే నెలల్లో డోరిస్ కృష్ణమూర్తిగారి ప్రసంగాల్ని లండన్లోనూ, ఆ చుట్టుపక్కల నగరాల్లోనూ ఏర్పాటు చేసింది. 1961 ఈ సమావేశాల ప్రత్యేకత ఏమిటంటే, ఇప్పట్నుంచే కృష్ణమూర్తిగారి ప్రసంగాల ఆడియో రికార్డింగ్ మొదలయ్యింది. ఆయన మైక్రోఫోన్ వాడడం మొదలుపెట్టారు. అలా రికార్డైన టేపులన్నీ ఎప్పటికప్పుడు అమెరికా ఓహైలో ఉంటున్న రాజగోపాల్కి వెళ్లిపోతూ ఉండేవి. కృష్ణమూర్తిగారి ప్రసంగాలు రికార్డింగ్ చెయ్యాలన్నా రాజగోపాల్ అనుమతి తప్పనిసరి. ఇప్పుడు 1961 ఉన్నాం కదా. లండన్లో ప్రసంగాలయ్యాక 1961 జూన్ మధ్యలో తాత్కాలికంగా ఓహైకి, తన ప్రధాన నివాసానికి వెళ్లారు కృష్ణాజీ. యూరోప్ నుంచి అమెరికా చేసిన విమాన ప్రయాణంలోనే మొట్టమొదటిసారిగా కృష్ణమూర్తిగారు తన దినచర్యలన్నింటినీ నోట్స్ రాయడం మొదలుపెట్టారు. అవే తరువాతి సంవత్సరాల్లో కృష్ణమూర్తిస్ నోట్బుక్ అనే పేరుతోటి ప్రచురణ అయ్యాయి. ఇప్పుడు అంటే 1961 జూన్కి ఆయన ఎస్టేట్లో రోజిలిండ్ ఒక్కర్తే నివాసం ఉంటోంది. రాజగోపాల్ దగ్గర్లోని తన సొంత ఇంట్లోకి వెళ్ళిపోయాడు అని ఇప్పుడే తెలుసుకున్నాం కదా. ఈసారి పర్యటనలో కేవలం ఒక్క నెల రోజులు మాత్రమే అక్కడున్నారు కృష్ణాజీ. క్రిందటి సంవత్సరం 1960లో రాజగోపాల్, కృష్ణాజీ వాళ్ళిద్దరి మధ్య వివాద విరామ ఒప్పందం కుదిర్చింది కదా రోజులెండు. ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది కాబట్టి వాళ్ళిద్దరూ ఏమైనా రాజీకొస్తారేమోనని ప్రయత్నాలు చేసింది రోజులెండ్. రాజగోపాలేమో కేడబ్ల్యూ ఇంక్ మీద తన పట్టు వదలడానికి సిద్ధంగా లేడు. రాజగోపాల్ షరతులకు అంగీకరించడానికి కృష్ణాజీ సిద్ధంగా లేరు. మొత్తానికి ఇద్దరి మధ్య ఏ రాజీ ప్రక్రియ జరగకుండానే కృష్ణాజీ ఒక నెల రోజులు జరిగాక 1961 జులైలో యూరోప్కి వెళ్ళిపోయారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ్నుంచి అంటే 1961 జులై నుంచి మరొక 5 ఏళ్లపాటు 1966 దాకా కృష్ణాజీ ఓహైలో అడుగు పెట్టకపోవడం పెద్ద విశేషం. అక్కడ యూరోప్లో వాండాస్ కారా వెళ్లి కృష్ణమూర్తిగారి వేసవి విడిది కోసం స్విట్జర్లాండ్లో విశాలమైన ఇల్లు ఏర్పాటు చేసింది. వాండాతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లారు కృష్ణాజీ. అక్కడ ప్రసంగాల ఏర్పాటు కోసం రాజగోపాల్ అనుమతి అడిగింది డోరిస్. అయిష్టంగానే ఒప్పుకున్నాడు అమెరికాలోనే ఉన్న రాజగోపాల్. ఈసారి స్విట్జర్లాండ్ ప్రసంగాలకు చాలామంది హాజరయ్యారు. వాళ్లల్లో కొంతమంది సలహా ఇచ్చారు, ఇక నుంచి ప్రతి సంవత్సరం వేసవిలో స్విట్జర్లాండ్లోనే వార్షిక సమావేశాలు జరిపితే బాగుంటుంది, యూరోప్లోని అభిమానులంతా హాజరవుతారు అని. ఆ ప్రతిపాదన రావడమే తరువాయి ఒక కమిటీ ఏర్పాటయ్యింది తరువాతి సంవత్సరం అంటే 1962 కార్యక్రమాలని నిర్వహించడానికి. అమెరికాలో ఉన్న రాజగోపాల్కి ఈ విషయం తెలిసింది. ఇలా వేరువేరు కమిటీలు ఏర్పాటు చేసుకుని కృష్ణమూర్తి తన పరిధుల్లో నుంచి పూర్తిగా బయటకెళ్లిపోతున్నాడు అని రాజగోపాల్లో ఆందోళన మొదలయ్యింది. తరువాతి సంవత్సరం ఈ వార్షిక సమావేశం ఏర్పాట్లకు కొంత ముందస్తు డబ్బులు అవసరం, పంపించమని కృష్ణమూర్తిగారు రాజగోపాల్కి ఉత్తరం రాశారు. దానికి నేను అనుమతి ఇవ్వడం లేదు, డబ్బులు పంపించను అని సమాధానమిచ్చాడు రాజగోపాల్. యూరోప్లో వసూలైన విరాళాలు, తన ప్రయాణానికి అవుతున్న ఖర్చులు, ఈ వివరాలు రాజగోపాల్కి చెప్పొద్దు అని డోరిస్కి సూచనలిచ్చారు కృష్ణమూర్తిగారు. ట్రస్ట్ విరాళాల వివరాలు చెప్పమని స్విట్జర్లాండ్ నుంచి లెటర్ రాశారు కృష్ణమూర్తి. రాజగోపాల్ సమాధానమివ్వలేదు. ఈ విధంగా కృష్ణమూర్తి, రాజగోపాల్ వాళ్ళిద్దరి మధ్య వివాదం రోజురోజుకి ముదురుతోంది, పీటముడి బిగుస్తోంది. ఇలా గడిచిందండి 1961వ సంవత్సరం. ఇంకా ఆ సంవత్సరంలోనే కృష్ణమూర్తిగారు అమెరికా నుంచి యూరోప్ వచ్చేశాక అక్కడ అమెరికాలో ఒక కీలకమైన పరిణామం సంభవించింది. అదేమిటంటే కృష్ణమూర్తి, రాజగోపాల్ మధ్యలో రోజులెండ్. వాళ్ళిద్దరి ప్రవర్తనతోనూ విసిగిపోయింది రోజులెండ్. ఇంకొక వైపు హ్యాపీ వ్యాలీ స్కూలు వ్యవహారాలు ఆమెకు ఊపిరి సలపనివ్వడం లేదు. అప్పుడే ఎస్టేట్ నుంచి బయటికెళ్లిపోయిన రాజగోపాల్ తన స్కూలు టీచర్తో సన్నిహితంగా ఉంటున్న సందర్భాలు రోజులెండ్ ప్రత్యక్షంగా చూసింది. ఇంకా తన వివాహ బంధానికి అర్థం లేదు అనుకుంది. రాజగోపాల్తో విడిపోవడానికి నిశ్చయించుకుంది. పరస్పర ఒప్పందంతో వాళ్ళిద్దరూ చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు 1961 చివరి నెలల్లో. రాజగోపాల్ అప్పటికే ప్రేమ వ్యవహారంలో ఉన్న తనకంటే 25 ఏళ్ల చిన్నదైన అనాలిసాని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఎలాగూ ఆయనకు సొంతిల్లుంది కదా, వాళ్ళిద్దరూ ఆ ఇంట్లోనే కాపురం పెట్టారు. రోజులెండ్ ఒక్కర్తే కృష్ణాజీ ఎస్టేట్లో జీవిస్తూ హ్యాపీ వ్యాలీ స్కూలు వ్యవహారాల బాధ్యతలు కొనసాగించింది. వాళ్లమ్మాయి రాధకి అప్పటికే పెళ్లై 2 పిల్లలు, ఆమె వేరే ఊళ్ళో ఉంటోంది. ఇదండి 1961 చివరికి మన కథనంలోని ప్రధాన పాత్రల పరిస్థితి. 1961 ముగిసి 1962 వచ్చింది. ఎప్పటిలానే శీతాకాలానికి ఇండియా చేరుకున్నారు కృష్ణాజీ యూరోప్ నుంచి. ఇక్కడ్నుంచి మిగతా విశేషాలు వాణిజ్య ప్రకటనల తర్వాత తెలుసుకుందాం.
1: Are you a real estate investor? Do you know how to increase your wealth? Hi, this is Satya Dasari. I help clients to build wealth leveraging tax strategies. Call me to help you.
2: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com.
1: Time is running out. Don't miss your chance to learn AI-powered training with Java, AIML, STET and Python. Limited seats. Real-time training, real results. Enroll now before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
2: TNC apply.
3: Family to kalsi, baiti ki dinner ki velte, manaki kavalsindi enti? Chakkani ambience, lots of varieties, fresh ga chesina tasty food and excellent customer service. Ide mantra ni follow avutunna restaurant, Mantra India.
4: Mantra India.
3: 288 Castro Street in downtown Mountain View. 70 plus mouth-watering dishes, clear oven kebabs, elaborate brunch, happy hour specials, dinner buffet, full service bar, catering services and lot more. Specialty chefs serving special dishes every single day. For more details visit mantraindiausa.com. Mantra India.
4: Mantra India.
5: Popular Bollywood actress Tapsee Pannu is the Grand Marshal at AIA Swadesh. Indian Independence Day celebrations on August 15th at Plaza de Cesar Chavez in downtown San Jose. Free entry. Celebrate India's 80th Independence Day with Free India Day Parade featuring 75 plus floats. Tiranga Walk with 80 feet Indian and US flags. Free day and night mela, food festival, shopping, cultural shows, fashion show, free face painting and henna tattoos and more. Register for your free mela tickets at www.aiaevents.org. Brought to you by AIA and Bolly 92.3 FM. Grand sponsor Sanjeev Gupta CPA. Platinum sponsor Realtor Lavanya Duvi. Travel partner Travelopod. Powered by Realtor Nagaraj Annaya. Silver sponsors Apex Consulting Services, Kavya Foods and My Pursue.
6: Buying a home is the biggest investment of your life. It's the stepping stone to generational wealth. But you can't build a legacy if you buy the wrong house. That's why you need Nagaraj Annaya, the real estate and mortgage genie. He gives you access to off-market deals and structures your loan to win.
7: I'm Nagaraj Annaya. Whether you're on H-1B visa or a first-time buyer, I turn you into a power buyer so we close in 14 days. And I stand behind my work. Love your home or sell it for free. Guaranteed.
6: Don't just buy a home, plan your future. Call Nagaraj Annaya at 408-805-4653. That's 408-805-4653. Or download his free real estate guide at nagarajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.
8: దిరిజల్లు శ్రోతలు, వెన్నెల కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారి గురించిన ప్రత్యేక కార్యక్రమ పరంపర 21వ భాగం వింటున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం మొదటి అర్ధభాగంలో 1960-61 ఆ రెండేళ్లలో జిడ్డు కృష్ణమూర్తి గారి జీవన ప్రయాణంలో చోటు చేసుకున్న సంఘటనల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 1962 మొదట్నుంచి ఆయన జీవితంలో జరిగిన మరికొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం. ఇక్కడ్నుంచి తర్వాత 3 సంవత్సరాలు, అంటే 1962, 1963, 1964 ఈ సమయాల్లో కృష్ణమూర్తిగారి జీవన ప్రయాణంలోని సంఘటనల్ని టైమ్ లైన్ ప్రకారం కాకుండా అంశాల వారీగా తెలుసుకుందాం. ఎందుకంటే ఎప్పట్లాగానే ఈ 3 ఏళ్లలో కూడా ఆయన అమెరికా బయట చాలా ప్రయాణాలు చేశారు, చాలామందిని కలుసుకున్నారు, చాలా ప్రసంగాలిచ్చారు. కొన్ని కొన్ని సంఘటనలు కొంత వ్యవధి తర్వాత మళ్లీ కొనసాగుతాయి. అందుకని అర్థం చేసుకోవడానికి, కథనంలో సరళత కోసం తేలిగ్గా ఉండేందుకు గాను అంశాల వారీగా చెప్తాను. మొదటి అంశం, ఈ 3 ఏళ్లలో కృష్ణమూర్తిగారి జీవన ప్రయాణంలోకి జత చేరిన 3 కీలకమైన వ్యక్తుల్ని పరిచయం చేసుకుందాం. వీళ్లల్లో మొదటి వ్యక్తి ప్రముఖ ఫిజిసిస్ట్, భౌతిక శాస్త్రవేత్త డేవిడ్ బామ్. కృష్ణమూర్తిగారికంటే 22 సంవత్సరాలు చిన్నవాడు. పుట్టుకతో అమెరికన్ పౌరుడే కాని కృష్ణమూర్తిగారిని కలుసుకునే 1961కి బ్రిటిష్ జాతీయుడు. ఈ రెండు జాతీయతల మధ్య ఆయన జీవన ప్రయాణం చాలా ఆసక్తికరమైంది, సాహసభరితమైంది. 1917లో అమెరికాలోని పెన్సిల్వేనియాలో యూదు కుటుంబంలో పుట్టాడు డేవిడ్ బామ్. కాలిఫోర్నియాలోని ప్రతిష్టాత్మకమైన బర్క్లీ యూనివర్సిటీలో చదువుకున్నారు. తన 25 ఏళ్ల వయసులో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అణుబాంబు తయారీ ప్రాజెక్టులో ఆప్పెన్హైమర్ దగ్గర పనిచేయాల్సి వచ్చింది. కానీ అప్పటికే డేవిడ్ బామ్కి ఉన్న కమ్యూనిస్టుల సంబంధాల వల్ల మిలిటరీ క్లియరెన్స్ ఇవ్వలేదు. చిత్రమైన విశేషం ఏమిటంటే, బామ్ చేసిన పరిశోధనలు మిలిటరీకి ఉపయోగపడటంతో వాటిని క్లాసిఫైడ్ అంటే రహస్య పత్రాలుగా వర్గీకరించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనివల్ల తన సొంత థీసిస్ పూర్తి చేయడానికి ఇబ్బందులకు గురై చివరికి తన ఆచార్యుడు ఆప్పెన్హైమర్ సిఫార్సుతోటి 1943లో పిహెచ్డి తెచ్చుకున్నారు డేవిడ్ బామ్. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఐన్స్టీన్తో కలిసి పనిచేశారు. కానీ 1949 నుంచి ప్రభుత్వం వైపు నుంచి వేధింపులు మొదలయ్యాయి. తోటి కమ్యూనిస్టుల సమాచారం చెప్పండి అని. ఈ వేధింపులు భరించలేక 1951లో అమెరికా వదిలి బ్రెజిల్ వెళ్లిపోయారు డేవిడ్ బామ్. బ్రెజిల్లో దిగగానే అమెరికన్ కాన్సులేట్ అధికారులు ఆయన పాస్పోర్ట్ లాగేసుకున్నారు. మళ్లీ మీరు అమెరికా వస్తేనే పాస్పోర్ట్ ఇస్తాం అన్నారు. మార్గాంతరం లేక బ్రెజిల్ పౌరసత్వం తీసుకున్నారు. 4 ఏళ్ల తర్వాత ఇజ్రాయిల్ వెళ్లి 1957కి బ్రిటన్ చేరుకున్నారు. లండన్లోని ఒక కాలేజీలో ప్రొఫెసర్గా స్థిరపడ్డారు. ఇదండి డేవిడ్ బామ్ నేపథ్యం మన కృష్ణమూర్తిగారిని కలుసుకునేంతవరకు. 1959లో తన యూనివర్సిటీ లైబ్రరీలో కృష్ణాజీ రాసిన ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ అనే పుస్తకం డేవిడ్ బామ్ భార్య కంటబడింది. ఆ పుస్తకంలోని ద అబ్జర్వర్ అండ్ ద అబ్జర్వ్డ్ అనే వాక్యం చూసి ఇదేదో క్వాంటం సిద్ధాంతానికి సంబంధించిందై ఉంటుంది అని భర్తకు చూపించింది డేవిడ్ బామ్ భార్య. ఆ పుస్తకం పూర్తిగా చదివేసరికి డేవిడ్ బామ్లో కొత్త ఆలోచనలు స్ఫురించాయి. తను అంతవరకు అధ్యయనం చేస్తున్న భౌతిక శాస్త్రానికి, మనోవిజ్ఞాన శాస్త్రానికి అంటే ఫిజిక్స్కి సైకాలజీకి సంబంధం ఉండొచ్చు అనే భావనలు కలిగించింది ఆ పుస్తకం. దాని తర్వాత కామెంట్రీస్ ఆన్ లివింగ్ పుస్తకం కూడా చదివారు. ఇంత విలక్షణమైన భావాలు వ్యక్తపరచే ఈ జిడ్డు కృష్ణమూర్తి ఎవరు అని ఆరా తీశారు. లండన్లో కృష్ణమూర్తిగారి వ్యవహారాలు చూస్తున్న డోరిస్ ప్రాట్ అడ్రస్ దొరికింది. ఆమెను సంప్రదించి అదే రోజుల్లో లండన్లో ప్రసంగిస్తున్న కృష్ణమూర్తిగారి ఒక సమావేశానికి హాజరయ్యారు డేవిడ్ బామ్ తన భార్యతో కలిసి. కృష్ణమూర్తిగారి ప్రసంగంలోని గాఢత డేవిడ్కి కొత్త కోణాలు చూపించింది. డోరిస్ని అడిగారు కృష్ణమూర్తిగారితో ప్రత్యేకంగా మాట్లాడడానికి, ముఖాముఖి సంభాషణకు సమయం కావాలి అని. ఆమె ఆ ఏర్పాట్లు చేసింది. మొదటిసారి తను కృష్ణాజీని కలుసుకోవడం గురించి డేవిడ్ బామ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నేను నా భార్య కలిసి వెళ్లాము. వింబుల్డన్లో ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు ఆయన. అప్పటికీ మేము వేచి చూస్తున్న గదిలోకి వచ్చారాయన. కొద్ది నిమిషాలు మా మధ్య నిశ్శబ్దం అలముకుంది. తర్వాత నన్ను నేను పరిచయం చేసుకుంటూ నా పరిశోధనల గురించి, ఫిజిక్స్ సిద్ధాంతాల గురించి చెప్పాను. కొన్ని ప్రశ్నలు అడుగుదామని నా ఆలోచన. అయితే నేను ప్రస్తావించిన ఫిజిక్స్ అంశాలేవీ ఆయనకు అర్థమైనట్లు అనిపించలేదు. అయితే ఆ మాటల ప్రవాహంలో టొటాలిటీ, సంపూర్ణత అన్న పదం వాడాను. ఆయన వెంటనే నా చేతులు పట్టుకుని దట్సిట్ అన్నారు. మా సుదీర్ఘ బంధానికి పునాది వేసిన క్షణం అది అని. ఆ తరువాతి సంవత్సరాల్లో డేవిడ్ బామ్ సొంతంగా రాసుకున్న ఫిజిక్స్ శాస్త్ర గ్రంథాలు కాకుండా కేవలం కృష్ణాజీతో జరిపిన సంభాషణలు ఆధారంగా ది ఎండింగ్ ఆఫ్ టైమ్, లిమిట్స్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకాలు కూడా రాశారు. ఈనాటిక్కూడా ఆ అంశాల పట్ల ఆసక్తి గలవారికి ప్రామాణిక గ్రంథాలుగా పరిగణించబడుతున్నాయి ఆ పుస్తకాలు. ఇదండి మన కథనం నడుస్తున్న 1969 కృష్ణమూర్తి గారికి ఒక ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త పరిచయమైన వైనం. తరువాత అంతకుముందు 2 సార్లు క్లుప్త పరిచయం ఉన్నా ఈ సంవత్సరాల్లోనే దగ్గరై కృష్ణాజీ భవిష్యత్ జీవితంలో చివరి క్షణాల దాకా కీలకమైన పాత్ర పోషించిన ప్రముఖ హాలీవుడ్ నటీ మోడల్ మేరీ జింబాలిస్ట్. ఈమె గురించి 16వ భాగంలో క్లుప్తంగా చెప్పాను. 1944 ప్రాంతాల్లో 2వ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో కృష్ణాజీ అమెరికాలోని ఓహై వ్యాలీకి పరిమితమైపోయిన సమయంలో మొదటిసారిగా ఆయన సమావేశాలకు హాజరయ్యింది. ఆయనతో ముఖాముఖి మాట్లాడే అవకాశం దొరికింది కూడా. అప్పటికీ మేరీ తీరికలేని హాలీవుడ్ నటి, ప్రముఖ మోడల్. ఆమె పేరు అప్పుడు మేరీ టేలర్. ఆ ప్రథమ పరిచయం తర్వాత తన వృత్తిలో మునిగిపోవడం వల్ల మళ్లీ 16 సంవత్సరాల పాటు కృష్ణాజీని కలుసుకోలేదు. ఆ సంవత్సరాల్లోనే ప్రముఖ నిర్మాత శామ్ జింబాలిస్ట్ని పెళ్లి చేసుకుని మేరీ జింబాలిస్ట్ అయ్యింది. ఆమె భర్త బెన్హర్ సినిమా నిర్మాణం చివరి దశలో ఉండగా 1958లో హఠాత్తుగా మరణించడంతో మానసిక శూన్యత ఆవహించింది మేరీని. ఆ సమయంలో చాలా సంవత్సరాల తర్వాత 1960లో కృష్ణమూర్తిగారు ఓహై వ్యాలీలో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు హాజరయ్యింది. ఆయన ప్రసంగాల్లో ఆమెకు మానసిక ప్రశాంతత లభించింది. మళ్లీ మళ్లీ హాజరవుదాము అనుకుంటే ఆయనేమో 1960లో హఠాత్తుగా ప్రసంగాలు ఆపేశారు. 1961 తర్వాత అసలు అమెరికా రావడమే మానేశారు. అందుకని ఎలాగైనా ఆయన్ను కలుసుకోవాలని 1964లో ఆయన ప్రసంగాలు జరుగుతున్న స్విట్జర్లాండ్ వచ్చింది మేరీ జింబాలిస్ట్. ఆ సంవత్సరాల్లో ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నవాళ్లైనా కానీ కృష్ణాజీని కలుసుకోవడానికి, ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్లడానికి వెనుకాడేవాళ్లు కాదు. 2-3 ముఖాముఖి సమావేశాలు అయ్యాక ఇంకా తన పూర్తి కాలాన్ని కృష్ణమూర్తిగారి సేవలో గడపాలి అనుకుంది మేరీ జింబాలిస్ట్. 1965 నుంచి ఆయన మరణించే 1986 దాకా ప్రపంచవ్యాప్త పర్యటనల్లో ఆయనకు తోడుగా ఉండేది మేరీ జింబాలిస్ట్. సెక్రటరీ, సహాయకారి అన్నీ మేరీనే అయ్యింది చివరి 2 దశాబ్దాలు కృష్ణమూర్తిగారికి. మరిన్ని వివరాలు టైంలైన్లో వస్తాయి. అదండి 1962-64 మధ్యలో కృష్ణమూర్తికి మళ్లీ పరిచయమైన మేరీ గురించిన సమాచారం. ఇంకా ఆ సంవత్సరాల్లోనే కృష్ణాజీకి పరిచయమై కొన్నేళ్లపాటు ఆయన ప్రయాణంలో కీలకమైన పాత్ర పోషించిన మరొక వ్యక్తి అప్పటికి 35 సంవత్సరాల అలైన్ నాడ్. 1963లో స్విట్జర్లాండ్లో జరుగుతున్న వేసవి వార్షిక సమావేశాలకు మొదటిసారి హాజరైన అలైన్ దక్షిణాఫ్రికా వాసి. ఆ సమయానికి దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా యూనివర్సిటీలో పియానో శిక్షకుడిగా పనిచేస్తున్నాడు. చిన్నప్పటినుంచి ఆధ్యాత్మిక దృష్టితో ఉన్నవాడు. చాలా మతగ్రంథాలు చదివాడు. కృష్ణమూర్తిగారి పుస్తకాలు చదివి ఆయన పట్ల ఆసక్తి పెంచుకుని స్విట్జర్లాండ్ వచ్చాడు. కృష్ణమూర్తిగారితో పరిచయం పెరిగాక మరుసటి సంవత్సరం 1964లోనే తన ఉద్యోగానికి రాజీనామా చేసి కృష్ణమూర్తిగారి సన్నిహిత సహాయ బృందంలో ఒకడిగా చేరాడు. మేరీ జింబాలిస్ట్, అలైన్ నాడ్ వీళ్ళిద్దరూ కూడా 1965 నుంచి కృష్ణమూర్తిగారి ప్రపంచ పర్యటనల్లో మొదటి స్థాయి సహాయకులయ్యారు. అమెరికా, యూరోప్, ఇండియా, కృష్ణాజీ ఎక్కడికెళ్లినా ఆయనతో పాటు తప్పనిసరిగా మేరీ జింబాలిస్ట్, అలైన్ నాడ్ ఉండేవాళ్లు. అయితే మేరీ జింబాలిస్ట్ లాగా కృష్ణాజీతో జీవితాంతం కొనసాగలేకపోయాడు అలైన్ నాడ్. 4 ఏళ్లకే తన సొంత పంథాలో ఆధ్యాత్మికవాదిగా కొనసాగాడు. కానీ తర్వాత కూడా కృష్ణమూర్తిగారిని తరచూ కలుసుకుంటూ ఆయనతో సాగించిన సంభాషణలతోటి ఒక పుస్తకం కూడా ప్రచురించాడు. మరిన్ని విశేషాలు టైంలైన్లో వస్తాయి. ఇప్పుడు పరిచయం చేసిన ప్రొఫెసర్ డేవిడ్ బామ్, మేరీ జింబాలిస్ట్, అలైన్ నాడ్ ఈ ముగ్గురూ కూడా తరువాతి సంవత్సరాల్లో యూరోప్లో కృష్ణమూర్తి ఫౌండేషన్ అనే కొత్తగా ప్రారంభమైన సంస్థ స్థాపనలోనూ నిర్వహణలోనూ అత్యంత చురుకైన కీలకమైన పాత్ర పోషించారు. రాజగోపాల్తో కొనసాగిన వివాదాల్లో కూడా కృష్ణమూర్తి గారికి కొండంత అండగా నిలిచారు వీళ్లందరూ. ఒక విషయం అండి, గత 2-3 భాగాలుగా ప్రతి భాగంలో కొత్త కొత్త వ్యక్తుల్ని పరిచయం చేస్తున్నాను కదా, ఈ జాబితా 1964 ప్రాంతాలకు ఒక దశకు చేరుకుంది. ఒక్కసారి 1950 నుంచి కృష్ణమూర్తి గారి ఆంతరింగిక బృందంలో సహాయకారులుగా వచ్చిన వాళ్లను గుర్తు చేస్తాను. పుప్పుల్ జయకర్, నందిని మెహతా, సునంద పట్వర్ధన్ దంపతులు, వీళ్లు కృష్ణాజీ ఇండియా పర్యటనల్లో ఆయనతో ఉండేవాళ్లు. మాధవాచారి అనే ఆయన మద్రాసులోని వసంత విహార్ వ్యవహారాలకు సమన్వయకర్త. తరువాత వాండాస్ కారావెల్లి, ఇటలీలోనూ స్విట్జర్లాండ్లోనూ కృష్ణాజీకి ఆతిథ్యం కొనసాగించిన మల్టైమిలియనీర్. డోరిస్ ప్రాట్, క్యాడోగన్, వీళ్ళిద్దరూ లండన్లో ఉండి కృష్ణమూర్తిగారి యూరోపు పర్యటనల్ని సమన్వయం చేస్తూ వివాదాల్లో ఉన్న కృష్ణమూర్తి రాజగోపాల్ మధ్య వారధులుగా కూడా వ్యవహరించారు. వీళ్లతో పాటు ఇప్పుడే ప్రస్తావించిన డేవిడ్ బామ్, మేరీ జింబాలిస్ట్, అలైన నాడ్, వీళ్లందరి పేర్లు రాబోయే ఎపిసోడ్స్లో తరచూ ప్రస్తావనకొస్తాయి, అందుకని మరొకసారి సమీక్షించాను. ఇంకా 1960-64 మధ్యలోని 2వ అంశం, ఈ సంవత్సరాల్లో కృష్ణమూర్తిగారి జీవన ప్రయాణం నుంచి వైదొలగిన వాళ్లు, అంటే ఈ లోకం నుంచి పూర్తిగా నిష్క్రమించిన వాళ్లు, ఆయనను వదిలేసి వెళ్లిన వాళ్లు. ముందుగా ఆయనకు 1/2 శతాబ్దం పైగా మాతృప్రేమనందించిన లేడీ ఎమిలీ లూటెన్స్. మనం మాట్లాడుకునే 1962 సమయానికి ఎమిలీ లూటెన్స్ వయసు 88 సంవత్సరాలు. అంతకు 7-8 ఏళ్ల ముందే ఆమె ఆత్మకథ రాయడం, దానిలో కొన్ని భాగాలకు కృష్ణమూర్తిగారు అభ్యంతరం చెప్పడం, దానికి ఎమిలీ బాధపడడం, చివరికి ఆ భాగాలు లేకుండానే 1957 ఆమె ఆత్మకథ ప్రచురితం కావడం, ఈ విషయాలన్నీ క్రిందటి భాగాల్లో మాట్లాడుకున్నాం కదా. ఈ చిన్న అపార్థాల సంఘటన తర్వాత కూడా కృష్ణమూర్తిగారు ఎప్పుడు లండన్లో ఆగినా ఎమిలీ లూటెన్స్ని తప్పక కలుసుకుంటూ ఉండేవాళ్లు. 1962 మేలో లండన్లో మజిలీ చేసినప్పుడు ఆమె వద్దకు వెళ్లారు. ఆ సమయానికి ఆమె పూర్తిగా మంచానికే పరిమితమై ఉన్నారు. మనుషుల్ని గుర్తు పట్టి పట్టకుండా ఉన్నారు. ఆమె పక్కనే కూర్చుని ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని నెమ్మదిగా శ్లోకాలు చదివారు కృష్ణాజీ. ఆ గంటసేపు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఆస్వాదించారు ఎమిలీ. మళ్లీ తరువాతి సంవత్సరం 1963 సెప్టెంబర్లో ఇంకొకసారి ఎమిలీని చూడ్డానికి వెళ్లారు. ఆ సమయానికి ఆమె జ్ఞాపక శక్తి పూర్తిగా దెబ్బతింది, ఎవ్వర్నీ గుర్తుపట్టలేకపోతోంది. కృష్ణాజీని చూడగానే ఆమె కళ్ళు కొత్త కాంతులతో మెరిశాయి, కానీ నిజంగా ఆయన్ను గుర్తుపట్టిందో లేదో తెలీదు. 2 గంటలపాటు నిశ్శబ్దంగా ఆమె పక్కనే కూర్చున్నారు కృష్ణాజీ. అదే ఆయనకు ఆమె చివరి చూపు. 1964 జనవరి 3 లేడీ ఎమిలీ లూటెన్స్ తన 90 సంవత్సరాల వయసులో లండన్లో ప్రశాంతంగా కన్నుమూసింది. ఆ సమయానికి కృష్ణమూర్తిగారు మద్రాసులో ఉన్నారు. ఎమిలీ కుమార్తె మేరీ లూటెన్స్ కృష్ణాజీకి ఈ విషయాన్ని కేబుల్ ద్వారా తెలియచేసింది. దానికి కృష్ణమూర్తిగారిచ్చిన సమాధానం, జీవితం

సుదీర్ఘకాలం మాతృప్రేమనందించిన తొలి మహిళ లేడీ ఎమిలీ లూటెన్స్. ఆ తరువాత ఆమె కుమార్తె మేరీ కూడా కృష్ణమూర్తిగారితో తన చిరకాల సాన్నిహిత్యాన్ని కొనసాగించారు. బహుశా మేరీ కృష్ణమూర్తిగారితో కొనసాగించిన స్నేహం ఆమె తల్లి కృష్ణమూర్తిగారికి మధ్యనున్న అనుబంధం కంటే సుదీర్ఘమైంది, సుమారు 70 సంవత్సరాలు పైగా. ఇంకా వివరాలు టైంలైన్లో వస్తాయి. తరువాత ఆ సంవత్సరాల్లోనే కృష్ణమూర్తిగారి స్నేహ జీవితం నుంచి, ఈ లోకం నుంచి నిష్క్రమించిన మరొక ప్రముఖుడు ఆల్డస్ హక్సలీ. కృష్ణమూర్తిగారికి మధ్య వయసులో పరిచయమైన 1940లలో రెండో ప్రపంచ యుద్ధ సంధి సమయంలో కృష్ణమూర్తిగారితో ఎక్కువ సమయం గడిపిన వ్యక్తి. హాలీవుడ్ సినిమాల్లో తీరిక లేకుండా స్క్రీన్ప్లే రైటర్గా పనిచేస్తున్నప్పటికీ కృష్ణమూర్తిగారితో సంభాషణ అంటే సర్వం మర్చిపోయేవాడు హక్సలీ. ఆయన ప్రోద్బలం వల్లనే కృష్ణమూర్తిగారు కామెంట్రీస్ ఆన్ లివింగ్ అనే పుస్తకం రాశారు. కృష్ణమూర్తిగారు అమెరికాకి దూరంగా ఉన్న 1960లలో కూడా హక్సలే ఇండియా వెళ్లి మరీ కృష్ణమూర్తిగారిని కలుసుకున్నారు. మద్రాసులోని ఆయన వసంత విహార్లో ఆతిథ్యం కూడా స్వీకరించారు. తనకు నోటి క్యాన్సర్ అన్న విషయాన్ని అప్పుడే కృష్ణమూర్తిగారికి చెప్పారు. ఇంట్లో కూడా ఎవరికీ చెప్పలేదు. ఆ క్యాన్సర్ తీవ్రతరమై 1963 నవంబర్ 22న అధిక శాతం మత్తుమందు ఇంజెక్షన్ తీసుకుని తన మరణాన్ని తనే ఆహ్వానించాడు హక్సలీ. ఆయన మరణానికి కొద్ది గంటల ముందే జాన్ ఎఫ్ కెన్నడీ హత్యకు గురికావడంతో ఆ వార్తల నేపథ్యంలో హక్సలీ మరణం చాలా చిన్న వార్త అయ్యింది. కృష్ణమూర్తిగారి జీవిత చరిత్రలో తనదైన ప్రత్యేక అధ్యాయాన్ని మిగుల్చుకుని ఆయనకెంతో అభిమానపాత్రుడైన ఆధ్యాత్మిక మిత్రుడు ఆ విధంగా దూరమయ్యాడు 1963లో. ఇట్లా ఆ సంవత్సరాల్లో ఈ లోకం నుంచి నిష్క్రమించిన వాళ్లు వీళ్ళిద్దరూ అయితే, కృష్ణమూర్తిగారి నుంచి దూరంగా జరిగిన వాళ్ల గురించి తెలుసుకోవాలి. పుప్పుల్ జయకర్ రాశారు ఈ విషయాలన్నీ. 1962 నుంచి కృష్ణమూర్తిగారి వ్యవహార శైలిలో, ముఖ్యంగా రిషి వ్యాలీ వారణాసి విద్యాలయాల విషయాల్లో అసహనం, విసుగు, చిరాకు ఎక్కువయ్యాయి. అంతకుముందు సంవత్సరాల ప్రశాంతత లోపించింది. ఆయనతో 10 ఏళ్లు పరిచయమున్న మా అందరికీ కూడా ఆయనలో ఒక కొత్త వ్యక్తి కనిపించాడు అని. దీనికి ఉదాహరణ 1963 చివర్లో వారణాసిలోని రాజ్ఘాట్ స్కూల్లో జరిగిన ఒక సంఘటన. క్రిందటి భాగాల్లో సునంద పట్వర్ధన్ గురించి తెలుసుకున్నాం, గుర్తుందనుకుంటాను. ఆమె భర్త పమా పట్వర్ధన్. తరువాతి సంవత్సరాల్లో కృష్ణమూర్తి ఫౌండేషన్ సెక్రటరీగా కూడా పనిచేశారు ఈ పమా పట్వర్ధన్. ఆయన అన్నయ్యలు రావుసాహెబ్ పట్వర్ధన్, అచ్యుత్ పట్వర్ధన్లు. వాళ్ళిద్దరూ కూడా కృష్ణాజీ అభిమానులు అవడం వల్లనే పమా పట్వర్ధన్ కృష్ణాజీకి దగ్గరై ఆ సమయంలో సునందను చూసి పెళ్లి చేసుకున్నారు. మన కథనం జరుగుతున్న 1963కి 13 సంవత్సరాల ముందే అచ్యుత్ పట్వర్ధన్ని వారణాసిలోని రాజ్ఘాట్ స్కూలు వ్యవహారాలు చూడమని పంపించారు కృష్ణాజీ. అప్పణ్నుంచి వారణాసిలోని ఆ స్కూలుకి ప్రిన్సిపాల్గా ఉంటున్నారు అచ్యుత్ పట్వర్ధన్. 1963 డిసెంబర్లో అక్కడికి వెళ్లినప్పుడు స్కూలు వ్యవహారాలు, ముఖ్యంగా బోధించే విధానం, పుస్తకాలు ఇలాంటివి కృష్ణాజీకి అసంతృప్తిని కలిగించాయి. ఇన్నేళ్లుగా స్కూలు ప్రామాణికత, విద్యాబోధనలో నాణ్యత పెరగలేదు, ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుంది అన్నారు అచ్యుత్ పట్వర్ధన్తో. ఎప్పుడూ సౌమ్యంగా మాట్లాడే కృష్ణమూర్తిగారు ఇంత కటువుగా మాట్లాడుతున్నారేమిటి అనుకున్నారు అచ్యుత్ పట్వర్ధన్. వాళ్ళిద్దరి మధ్య సంభాషణల్లో వినోబా భావే స్కూలుకి రావడం గురించి, ఆయన చేస్తున్న భూదానోద్యమం గురించి ప్రశంసిస్తూ మాట్లాడారు అచ్యుత్. అది కృష్ణాజీకి తీవ్రమైన ఆగ్రహం తెప్పించింది. నేను చెప్తున్న విషయాలేమిటి, మీకు అర్థమైందేమిటి, ముందు మనిషిలో మార్పు రావాలి, దాని తర్వాతే ఎలాంటి సామాజిక ఉద్యమాలైనా అంటున్నాను కదా. అయినప్పటికీ మీరు వినోబాభావే ఉద్యమాల్నే సమర్థిస్తున్నారు అంటే నా భావాలేమీ మీకు అర్థం కాలేదు, లేదా వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. మీకు మరీ ఆసక్తి ఉంటే వెళ్ళిపోయి ఆయనతోనే పనిచేయండి అంటూ అచ్యుత్ మీద విరుచుకుపడ్డారు కృష్ణాజీ. ఆశ్చర్యపోవడం

ఆయన వద్ద అయింది. ఎప్పుడో అనీబిసెంట్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఎప్పుడైనా కృష్ణాజీ మాటలు అర్థం కానట్లు విలక్షణంగానూ అనిపిస్తే ఇంకొంచెం విశ్లేషించండి కానీ ఆయన్ను వదిలి వెళ్లొద్దు అని. అయినా కాని కృష్ణమూర్తిగారి ఆగ్రహాన్ని పదే పదే చవిచూడాల్సి రావడంతో ఆ తర్వాత రెండేళ్లకు తన ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేసేశారు అచ్యుత్ పట్వర్ధన్. బెంగుళూరు శివార్లలో ఎక్కడో స్థిరపడ్డారు. అంతవరకు కృష్ణమూర్తిగారి మీదనున్న అభిమానం పూర్తిగా అంతర్ధానమయ్యింది. ఆయన అన్నయ్య రావుసాహెబ్ పట్వర్ధన్ కూడా తమ్ముడు అచ్యుత్ 15 సంవత్సరాల పాటు చేసిన నిస్వార్థ సేవకు కృష్ణమూర్తిగారి ప్రతిస్పందన సమంజసంగా లేదు అని ఆయన కూడా కృష్ణాజీని దూరం పెట్టేశారు. సునంద, పమ వాళ్ళిద్దరూ మాత్రం అప్పటికింకా కృష్ణాజీతోనే కొనసాగారు. కాని తరువాతి సంవత్సరాల్లో అడపాదడపా వాళ్లకి కృష్ణాజీతో సంఘర్షణలు తప్పలేదు. కృష్ణమూర్తిగారిలోని ఈ వ్యక్తిగత వ్యవహార శైలి గురించి మేరీ లూటెన్స్ విశ్లేషిస్తూ చెప్పిన మాటలేమిటంటే, వ్యక్తిగతంగా కృష్ణమూర్తిగారిని అర్థం చేసుకోవడానికి ప్రత్యేక దృష్టి కావాలి. ఆయన్నుంచి అభినందన, ప్రశంస ఇలాంటివి ఆశించడం అంటే ఆయన్ను సరిగా అర్థం చేసుకోనట్లు. సాధారణంగా ఎదుటి వాళ్లను పొగడ్డం గానీ సానుభూతి వాక్యాలు పలకడం గానీ కృష్ణాజీకి ఇష్టం ఉండదు. కృష్ణాజీ ఈ వ్యవహారిక శైలి చాలాసార్లు అపార్థాలకు దారితీస్తుంది అని. ఇదండి 1960-64 సంవత్సరాల్లోని రెండవ అంశం. ఇన్ని పరిణామాలు సంభవించిన ఆ సంవత్సరాల్లో కృష్ణమూర్తిగారి అనారోగ్యం కొనసాగింది. 2-3 సార్లు ఆయన ప్రాసెస్ పరిణామ ప్రక్రియకు లోనయ్యారు కూడా. ఒకవైపు అనారోగ్యం, ఇంకొక వైపు తీరికలేని ప్రయాణాలు, వీటన్నింటి మధ్య ఆ సంవత్సరాల్లోని 3వ అంశం కృష్ణమూర్తి రాజగోపాల్ మధ్య వివాదాలు, ఆర్థిక వ్యవహారాలు. అవి ఏ మలుపు తీసుకున్నాయో చూద్దాం. కృష్ణమూర్తిగారు స్విట్జర్లాండ్లో వేసవి ఉపన్యాసాలు ఇస్తూ ఉండగా 1962 రాజగోపాల్ అమెరికా నుంచి వచ్చి ఆయన్ను కలుసుకున్నాడు. మరొకసారి రాజీ ఒప్పందాన్ని ఆయన ముందుంచాడు. అది కూడా తాను విధించిన షరతులతో. నన్ను మళ్లీ ట్రస్ట్లోకి చేర్చుకునేదాకా మన మధ్య ఒప్పందం కుదరదు అన్నారు కృష్ణాజీ. వెనక్కి వెళ్లిపోయాడు రాజగోపాల్. అప్పటికింకా వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ఒక విచిత్రమైన పరిస్థితి. అభిమానం, ద్వేషం రెండూ కూడా దాగుడుమూతలాడుతున్నాయి. కృష్ణమూర్తిగారి ఆర్థిక వ్యవహారాలన్నీ రాజగోపాల్ చేతుల్లోనే ఉన్నాయి. లీగల్గా అన్నింటికీ ఆయనే అధికారి. లండన్లో ఉన్న ట్రస్ట్ వ్యవహారాలు కూడా రాజగోపాల్ కనుసన్నల్లోనే కొనసాగాలి. స్విట్జర్లాండ్లో తమ వార్షిక సమావేశాల కోసం స్థలం కొనాలి అంటే రాజగోపాల్ డబ్బులు పంపించాడు. అక్కడే భవనం కట్టడానికి మాత్రం సరిపడా డబ్బులు లేవు అన్నాడు రాజగోపాల్. ఇంకా కృష్ణమూర్తిగారికి 70 సంవత్సరాలు వచ్చాయి. ఆయన అనారోగ్యం వల్ల విమాన ప్రయాణాలు కూడా మామూలు తరగతిలో ఇబ్బందిగా ఉంటోంది. బిజినెస్ క్లాసులో ప్రయాణిస్తే మంచిది అని లండన్ ట్రస్ట్ వ్యవహారాలు చూస్తున్న డోరిస్ ప్రాట్ రాజగోపాల్కి రాసింది. ఈ విషయానికి మాత్రం రాజగోపాల్ మౌనమే సమాధానమయ్యింది. అవునని కాదని చెప్పలేదు. ఈ దాగుడుమూతలు, దోబూచులాటలు పూర్తిగా బహిరంగమై కోర్టు కేసుల వరకు వెళ్లడానికి, రోజులిండ్ కృష్ణమూర్తిగారికి పూర్తిగా దూరమవ్వడానికి మరొక 5-6 సంవత్సరాలు పట్టింది. ఆ విశేషాలు వచ్చేవారం కృష్ణమూర్తిగారి జీవనరేఖలు 22వ భాగంలో తెలుసుకుందాం. 1960-64 ఆ 5 సంవత్సరాల్లో కృష్ణమూర్తిగారి జీవన ప్రయాణంలోని ముఖ్య విశేషాలతో కూర్చిన ఈరోజు ఈ 21వ భాగాన్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం ఇదే కార్యక్రమ పరంపర 22వ భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహో వన్
7: BaliMail.com or call 855-BALI-92, 855-265-5992.
8: The following program is brought to you by VJ Creations.

0: foods, snacks, sweets and powders. Bay Area and Sacramento lo anni Indian grocery stores lo labhyam. Yalanti preservatives lekunda kammaga tayar cheyabadinavi. Kavya Foods. Amma cheti vanta. Ippudu mee intlo.
1: You know, being an NRI comes with so many responsibilities back home. But that's exactly why I use My Parsu. It's one simple app that connects me to everything I need in India. With My Parsu, I can send money instantly, make merchant payments through UPI, pay all my utility bills, and handle all my logistics through personal shopper, shipping, and mailbox services. All in one place. Their elder care service gives me real peace of mind. And whenever I need to travel, My Parsu even handles travel bookings, flights, buses, trains, quickly and conveniently.
2: My Parsu, one app. All services. Zero stress for NRIs. Download the My Parsu app today from the Play Store or App Store.
3: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
4: Zoho One. ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
8: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
9: Travelopod
8: and get the lowest fare with 100% satisfaction.
9: Hurry,
8: limited special sale on summer travel. Available only on phone.
2: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
9: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: దిది,
1: తెలుగు పాట
0: ఈ మధ్య విండో లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిథమ్ కోసం అర్థం పద్ధతులని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగో?
0: మీనింగా? ఛీ, క్యాచీగా ఉండాలి, క్యాచీగా.
1: అయితే ఓకే, ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
1: విరిజల్లు రేడియో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: oka dantho okati kalisi pani cheyani software lu konadam ante naaku chaala ishtam.
5: Nenu paniki rani mariyu vaadadaniki kashtanga unde software ni maatrame vaadtanu.
4: Nannu evaraina track chestu unte naaku bhale ishtam.
5: Privacy evadiki kavalandi?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఫ్లైట్ టికెట్స్ మీద బెస్ట్ డీల్స్ కోసం చూస్తున్నారా? కాల్ ట్రావెలోపాడ్ అండ్ గెట్ ద లోవెస్ట్ ఫేర్ విత్ 100% సటిస్ఫాక్షన్. హరి, లిమిటెడ్ స్పెషల్ సేల్ ఆన్ సమ్మర్ ట్రావెల్ అవైలబుల్ ఓన్లీ ఆన్ ఫోన్స్.
5: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
6: లడ్కియోం కే లియే నహీ హై, ప్లీజ్ నీ సున్నా, ప్లీజ్.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మనం ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహోవాన్. జోహోవాన్ ఇస్ ఎన్ ఆల్ ఇన్ వన్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ సూట్ టు రన్ యువర్ ఎంటైర్ బిజినెస్. జోహోవాన్ ఇస్ ఈజీ టు యూజ్ అండ్ ఇస్ కమిటెడ్ టు డేటా ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్. విజిట్ zoho.com/one today to learn more. Zoho One.
3: Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: మీతో ఆట దాంతో పాట ఆడ మేట్రా వేరు సార్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఉన్నారు. ఈ వెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్ ఇలా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you're looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: వింటున్నారు అమెరికాలోని మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
1: విరిజల్లు రేడియో.
0: మజా చేయాలా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Congratulations, Vicky.
8: Thank you.
7: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
9: Zoho One.
10: Ikali, Ahuru, Ivennela, Nuvu Nenu. Elane undipothe baaguntundi kada.
11: Undipodam.
10: Ela, time ayipothundi kada. అలా సినిమాల్లోనే అవుతుంది.
11: అయితే అక్కడికే వెళ్దాం.
10: ఏ హీరో అలా ఎలా?
11: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanayya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: రాజు, నువ్వెప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? హా, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్మీ అని పేరుంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహోవాన్. జోహోవాన్ ఇస్ ఎన్ ఆల్ ఇన్ వన్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ సూట్ టు రన్ యువర్ ఎంటైర్ బిజినెస్. జోహోవాన్ ఇస్ ఈజీ టు యూస్ అండ్ ఇస్ కమిటెడ్ టు డేటా ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్. విజిట్ zoho.com/one today to learn more. Zoho One.
3: Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఎంజాయ్మెంట్ యువలో మన బాసు ఎట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్ అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.
0: Hey, chatak patak latak patak mastu gundi zonu. Hey, kirak kirak lepi kattu mogi poddi townu. Hey, salam kattu chillam kattu manate ra place. Hey, teen maru yella kotti penchu zara dosu.
1: Don't stop dancing. Ponagalu loading.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం ఒక్కాయ్.
2: Hey, don't stop dancing.

0: I don't stop dancing. Bona cara loading.
1: Loading!

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: back up.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
3: ట్రావెలోపాడ్
2: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
4: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mida best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నోరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One. When a girl hugs you and says love you, Ratcharam bola. When she looks at you and looks kill you, Ratcharam bola.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నాకోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాట్. ట్రావెలోపాట్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాట్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: రాజు, నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు?
1: చెప్పాలే, కానీ డోల్మియా నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఎవరు? ఈ వెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్ ఇలా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఆవురు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-80.

0: మీ డెస్టినేషన్ ఏదైనా. మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
1: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
2: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
3: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
4: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
3: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
4: ప్రైవసీ ఎవరికి కావాలండి?
5: If you are not one of these people, you may want to try Zoho One.
6: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Ikali Ahuru. ఇవెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
7: ఉండిపోదాం.
6: ఎలా? టైం అయిపోతుంది కదా.
7: ఆపేద్దాం.
6: అలా సినిమాల్లోనే అవుతుంది.
7: అయితే అక్కడికే వెళ్దాం.
6: ఏ హీరో అలా ఎలా?
7: ఓ హీరోయిన్,

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.

0: ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
3: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: పోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్ ఎలా?

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanayya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఇస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One. Ikali, Ahuru, Ivenela. Nuvvu nenu. Elane undipothe baaguntundi kada.
9: Undipodam.
8: Ela time ayipothundi kada.
9: ఆపేద్దాం.
8: అలా సినిమాల్లోనే అవుతుంది.
9: అయితే అక్కడికే వెళ్దాం.
8: ఏ హీరో అలా ఎలా?
9: ఓ హీరోయిన్ ఇలా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: దిది,
1: తెలుగు పాట
0: ఈ మధ్య విండా లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిథమ్ కోసం అర్థం పద్ధం లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగో?
0: మీనింగా? ఛీ, క్యాచీగా ఉండాలి, క్యాచీగా.
1: అయితే ఓకే, ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit